0: మీడియం వేవ్ డిటిహెచ్ ఆడియో ఛానల్
1: మీడియం వేవ్ 374.5 మీటర్ అర్థాత్ 801 కిలోహర్ట్స్ ఎవం మొబైల్ యాప్ న్యూస్ ఆన్ AIR పర్ యే ఆకాశవాణీ కా జబల్పూర్ కేంద్ర హై. శ్రోతా, ఇస్ సమయ సుబహ కే 7:20 హుయే హై. ప్రస్తుత హై కార్యక్రమ గుడ్ మార్నింగ్ జబల్పూర్.